ట్యూన్ ఇన్ ఎనీవేర్ రేడియో మన్ భవన్ 90.8 FM ఆల్వేస్ హార్ట్ టచింగ్. या गाण्यातील बँजो वाद्याचा वापर जयकिशनजींनी इतका प्रभावी केलाय की ते घरोघरी वाजायलाच लागले. ओल्ड इज गोल्ड कार्यक्रमात यानंतर आता ऐकूया आवारा चित्रपटातलं